సన సుందర గారు తన సేవా సేవకు ప్రవాణ అంతర్జామి పరికు ప్రధాన దేశమాన్ బసే సోతని హాల్ తాగని నావద కాల అమరుపాయ అమరాపద పాయ సాధు సాంగ నాన్ కర్తె హస్రో జ్ఞాన యంజన్ గురు దియా జ్ఞాన దేర్ వినాశ హర్ కృపాతే సంత పేట్యా నాన్ కుమార్ ప్రగాశ హస్పది